అస్సలాము అలైకుమ్. అండ్ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. వైనన్ మెపట ద అష్నా సర జరగవా యవ ఖబర్ ఐ దబలేన ఖ్వగవా. నన్ మెపట ద అష్నా సర జరగవా యవ ఖబర్ ఐ దబలేన ఖ్వగవా. అవై గుల్ చి ద ఉర్బల్ ద పాస కీది సర సంగల్ ఐ జమా ఇఖి పౌగవా. అవు మా ఖాతిరి జక మఖ్త కతే నషు خاطری زک مخت کتے نشو چه دن مرستر گدیار پلوری کگوا او نن میں پٹھ داشنا سر جرگوا یو خبر ای دبلین خوگوا.